0: మీ ఇస్మాయిల్ అఫ్వాన్
1: రంకుల నూకుల అళికుల హుదుకుల ఫెనయేది వెహియుటుం
0: అడువామంతి దాని నువదిహ ఎకె మెగాహర్ట్స్ దివెహి ఎఫ్ఎం దొంవెలి

విద్యమీసకున్నే హంగురామాగ మేదానుగా కురిమతిలా అన్ననికొం కాఫిరువి మీహున్న త్యబామీహుం బద్దలు ఆహిందు ఎవరెన్న ఫురగస్ది త్యబామీహుం నుదాహుషికమే.

0: కాఫిరువి మీహు కలేగిఫాను హయ్యరు కురుమ నువత అవహార కొల్లుమ నువత కలేగిఫాను రసుం బేరు కొల్లుమ రేవి హిందు హందుమకురవ్వాషి ఎవరెం మకరువెరి నుబా రేవుంత రావతి అది అల్లాహు ఎవరెంగె రేవుంత బాతులు కురవ్వ ఎవరెన్న కెహిలిబేనుగొయ్ తద్బీరు కురవ్వతే అల్లాహి మకరువెరి నవ్వురె తద్బీరు కురెవ్వుం మొళు రస్కలాంగి
1: DivaFM Divahin Nayaku Nodiya 1 MHz
2: Alinur

అది ఎవరెం బుణిహిందు హందుమ కురాష ఏ హద్దవా బడు పురవి రస్కలా కోయ్ మీ ఇబ రస్కలాంగ హజ్రతుంగ్ ఏ హక్కు బస్ఫుల్ ఖంగా వానమ ఫహె అళమింగ మచ్చం ఉడుంగ్ హిలతకి విస్సవా ఫాందేవ్ నువత అళమెన్న వేందిన అజాబి దివ్.

అది కలేగిఫాను ఎవరింగి మెదుగా హున్నవనికు అల్లో ఎవరిన్నకం అజాబె నుదివ్వానితి అది ఎవరింగ్ ఇస్తే ఉఫారు కొక్కు తిబ్బ అల్లో ఎవరిన్నకం అజాబె నుదివ్వానితే.

ఎవరన్నా అల్లాహ్ అజాబును దెవ్వుమంగ్ ఎవరన్నా అతి ఖొంగ్ అజ్రం హెయ్యే ఎవరెం ఎతిబా హరుమెత్తెర్వెగం వా మిస్కితుం మీసకుం దుర్కురనియే ఎవరెన్నకి ఎతాంగె బెలెహెట్టున్ తెరిన్నవెస్ నూనె తక్వా వెరిం మెనువి ఎతాంగె బెలెహెట్టున్ తెరిం ఖంగానువే ఎహెనెక్కమక్ ఎవరెం కురె గినమీహున్నక ఎకమెన్నేంగెతే.

0: గెఫుడుగ అరుహుగా ఎవరెంకురా అడుకమకి తుంబుం ఫుమాయ్ అత్తిలబడి జహుంఖంగా మెనువీ నువే ఫహె త్యబామిహుం ఖాఫిరు ఉలుంఖంగి సబము త్యబామిహుం అజాబ్గె రహ లిబ్గన్నాశే.
1: దివెఎఫ్ఎం దివెహిన్నాయకు నువదిహ ఎకెం మెగాహెర్ట్స్.

0: అది ఎవరెంగ్ హంగురామెంగ్ ఎంబ్రి గెంఫినమ హమకశ్వరం అల్లాహి త్యబామిహున్న నస్రు దివ్వ ఎహీ తెరివంత రసకలాంగికం త్యబామిహున్ దన్నాశే ఎహీ తెరివి ఒడిగింవా కలాంగి ముళుకమాయ్ అది నస్రు దివ్వ కలాంగి ముళుకమాయ్.
1: దివేహి ఎఫ్ఎం దివేహి నాయకు నోదేహ ఏకే మెగాహెర్ట్స్
2: అలెనోర్.